సరిస రిప్ప మరిస ని సరి మప డప సాని డప మగ మగరి సాని ద సరి మగరి సరి క డప గరి సరి క పద సరి సదా పద పగరి సని స మగ మని ధని పద ని స గరి సదా రి సదా సదా గరి ని ద మ